ఆదిరూపనాదిమూర్తియో నృహపారు సర్వమాంతరమాం దేవ పేవాదుదారు సర్వపాలకు సర్వకాలకు సర్వగోపన కాలు జత్ర తత్ర విరాజీ అవతూతరు ప్రసాలు నామ ఠామన జాతి ఆకరు జ రూపరంగన రేఖ ఆదిపురుషోదార మూర్త జోనాద శేఖ దేశాకరు రేఖన రాఘు జత్ర తత్ర దిశా విశాహు ఫలి అనురాగు